నమో నమః శుభ్రాంబరధరం విష్ణుం శశీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నౌ ప్రశాంతయే. ఓం ఉపాత్తం సమస్తవీర్యద్వార శ్రీపరమేశ్వర సీద్యత్తం విఘ్నేశ్వర లింగేశ్వర పార్వతీ మూషిక బలిపీడ నాగేశ్వర గజావల్లి మహాబలి సమేత శుభసుప్రహ్మణ్య నవగ్రహ వైరవ సండేశ్వర పూజా అకమధ్యకరిజ్యేం. ఓం అపౌంశీయేం కలసద్ వ్యాసనాయ నమో నమః. కింద పుష్పాక్షరైరంగుధ్య గంగేశయమునీశైవ గోదావరి సరస్వతీ నర్మదా సింధికావీర్యజలయస్మిన్ సన్నిధిం కురుం. ఇది జపిత్వా కలశోదకేన పూజామండపాణి పూజద్రవ్యాణి ఆత్మానం చ యజమానం సంప్రోక్షయే. ఖండాం కింద పుష్పాక్షరైరంగుధ్య ఆగమార్తం దేవానాం కమనార్తం దురస్తాం గుర్వే ఖండారవం తత్ర సర్వదాఘ్వాన కారణ విఖండాం మహాలక్ష్మీ నమ. కింద పుష్పాక్షరైరంగుధ్య శివం భవతి కళ్యాణం ఆరోగ్యేన సంపద మమ సహస్రం వినాశకాయ ప్రచోది సమన్వితే సర్వస్వరూపి సర్వీశీ సర్వశక్తి సమన్వితే ఐశ్వర్యం ఆయురారోగ్యం అపనిధ్యం దుష్మే. ఓం శ్రీ దివమహాలక్ష్మీ నమో నమః. ఓం శ్రీ మహాగణపతి మూర్తి ఆసనాయ నమో నమః. మహాగణపతి మూర్తయే నమో నమః. జ్ఞానం కనీసం పురుషాకారం గజకర్ణం గజాననం మహోదరం జగత్కాయం ఏకదం సం త్రిలోచనం రౌద్రనేత్రం దిలంబోష్టం నాగజ్ఞోపవీదినం చరందమహుదోపేదం సర్వాపరణభూషితం చతుర్థోదండతం యుక్తం దత్నేంగుతృక్వాసంజలట్టుకం సైవ వామపాగేదుదారిణం గతకరస్థలట్టుకేనైవ గజగస్తాక్షసమన్వితం ఏదత్కణీ సందరూపం దేద్యాత్వా మందిరం దివిన్యస్యే. ఓం మూషికారూఢ నాగజ్ఞోపవీద వాసాంగుసదర హరిరాజవదన వల్లభాంబా సమేధ బమ్య